0: దాగా హాయ్ తోడి నక్కులాడి గుడి నక్కులాడి గుడి. తక్కుబాయి తల తాళుబాయి తల తక్కుబాయి తాళుబాయి లగ్నాల తల నక్కు నక్క తట్టు నక్క బాగు నక్క అయినా ఓ బాజీరావు నానా
1: బాజీరావు నానా ఓ బాజీరావు నానా దీన అవరదే నాకు తుడి వరదేనా బాజీరావు నానా ఓ బాజీరావు నానా దీన అవరదే నాకు తుడి వరదేనా ఏ పూత గౌతి చెప్పోళకెళ్ళవు కురడిన తుట్ట నల్లై మౌమవు ఏ పూత గౌతి చెప్పోళకెళ్ళవు కురడిన తుట్ట నల్లై మౌమవు నావిదాగ చల్లావు బజరంగ అల్ల నావిదాగ చల్లావు బజరంగ అల్ల చెప్పటిన్న కెళ్ళి జాని లంకేసిదైనా బాజీరావు నానా
0: బాజీరావు నానా ఓ బాజీరావు నానా అదేనా అవుతే నాకు తుమ్మిడి భరిదేనా బాజీరావు నానా ఓ బాజీరావు నానా అదేనా అవుతే నాకు తుమ్మిడి భరి.